దభోపద ప్రభు కేవల తనీత బాంధ మగుతు కావు కిసుకో గని దబ కేహర్ అగమ అపార తప నరుగు సురు కహు కౌన ఆవుతార దబ్ నిర్గుణ ప్రభు సాయ శోభా తప శివ శగత కహో కిత ఠాయే దబ్ ఆపి ఆపని జ్యోతర తప గమన్ నే డర గమన్ కథ డరాయ ఆపన్ జల్ తాప కరణే హార్ నానక ఠాకుర్ అగమ అపార అవినాశీ సుఖ ఆపన ఆసంత జనం మరణ కహో కహ వినాశన జబ్ పూర్ణ కర్తా ప్రభు సోయే తప జమకీ త్రాస కహో కిసోయే జబ్ అవగత అగోచర ప్రభు ఏకా తప చిత్రగుప్త కిస భూషత లేఖా జబ్ నాథ నిరంజన అగోచర అగాధే తప గౌణ చుటే గౌణ బంధన బాధే అపని ఆప ఆపియ చర్జా నానకాపన రూప ఆపియ ప్రజా జయ నిర్మల పురుఖ పురుఖపాతో తాతన్ మేళ కహో క్యాతో తా జయ నిరంజన నిరంకార నిర్మాంత కౌన్ కౌమాన్ కౌన్ అభిమాన్ జయ స్వరూప కేవల జగదీత చాల్య క్షేత్ర లగద కౌ కీస జయ జోసుపీ జో సంగ సమావత కిసే పూకం త్రవతావ కర్ణ కరామన్ కర్ణే ఆర్ నాన్న కర్తే గా నాహే సుమార్ జబ్ అప్ని శోభా ఆపన సంగ మనాయి తబ్ కమన మాయే బాప్ మిత్ర సుత పాయి జయ సర్వకలాపే పరమీంత భేద కథేవ కాహ గౌచీన్